0: తర్వాత యుద్ధం పాపం కలుపుకుంటుంది కొల్లేదు చుట్టానికి
1: ఒకటి కాదు.